0: గారె గారె
1: యా గరబడది
0: గారె గారె
1: యా సూర బదల
0: గారె గారె
1: యా అమ్మక
0: బట్టగారె గారె
1: యా సూర కి దరది యా సూర ఎన్నాయా ఏదో